వాసుదేవాయ, ఓం నమః శివాయ, శ్రీ సరస్వత్యై మహాలక్ష్మ్యై మహాకాళ్యై చ నమో నమః. శ్రోతో నమస్కార్. అచ్చా ప్రభాత విశ్వ కార్యక్రమామధ్ये కళ్యాణ ప్రార్థన ఆణి శాంతివచనంచా అర్థ ధ్యాని ఘేత్ ఘేత్ గణంతహి ఆనంద ఆపణ లుటూయా.